0: హలో, గుడ్ ఆఫ్టర్నూన్.
1: గుడ్ ఆఫ్టర్నూన్ దివ్య భవి, వెలావ హౌస్ తునాయి వినాడి నవే ఐదెన్.
0: ఓ, వెలావ పొడ కథ ఏమే కరలావలమై.
1: ఓ, నేను అపి అపి నా హదాన్ని ఓయ మే మాల్ పెతి కడాన్ని మే కొహేవత్ యాను అపి హదాన్ని పొడి స్టోరీ కా కేలా అద కన్వర్సేషన్ నిక పటాం గాన్
0: కోమత్ కచ కచ తీరనే అద అపే దవస
1: అద అపిటమ వెంగుండ దవస దివ్య విశ్వాస కరన్న అద విల్లా న్యూ కన్వర్సేషన్ డే ఎక ములు లోకిమ న్యూ కన్వర్సేషన్ ఎక సమరణ దవస
0: ఇగన అలుతిం కేవన్ పుల
1: అలుతిం కేవన్ పటం గన్ పుల ఇగన మెచ్చర్ కల్ కథా కరుపు టాపిక్స్ నా అవి సామాన్య కినే కే కథా కరుపు నాది కథా కరన్ అద వహిన్న వగే ని
0: ఓకే వద
1: ఓయ వాట్ కోహమద ఓకే వద
0: అలగి ఈ కోహెద ఓగే అరే హంబనాత
1: హరి బోరింగ్ టాపిక్ నే హరి దెన్ అద న్యూ కన్వర్సేషన్ ఎక దవస ఉండలమై ఆల్రెడీ కథా కరన్ అలు టాపిక్ ఎక కరగిన ఇన్న హదాన్ని మామ
0: ఏమ కద
1: ఓయాట తెక్ మే కియాని ఉన్నాద అది నంగడ బోరింగ్ కన్వర్సేషన్ దాన్న బే హరి అది మమ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎక దినో కథా కరన్
0: హా కియం బల
1: హరి ఉన్న దాంగ్ నాసావల తీనవాని చంద్ర కియలా మే ఎక్స్ కిరణ నిరీక్షణాగారయ
0: మా హేతు చంద్ర కేల మాకే ఎక్స్ ఏ ఇన్నో కియాయి కేల
1: మాకే ఎక్స్ కిన చంద్ర ద బెటియో ఏక తమై ఏక తమై యార ఆట విత్ర నీ దో హాగినావే హరి హరి ఓకే చంద్ర ఎక్స్ రే ఆబ్జర్వేటరీ ఏక గన మే కియాని నాసకింగ్ 1999 తమై మేక అభ్యవకాశట యావే
0: హరే
1: అటు మే ఎక్స్ కిరణ దురేక్షయక్ ఎక్క తీన చంద్రికా నిరీక్షణాగారే విశేష వెడ్డిటిగా క్వేనవ సామాన్యంగ అపిట దురేక్షకిం బలన్న పులవం మోనవది අපි රේක්ෂ වලින් බලන්නේ
0: තරු තරු සඳ තරු
1: චූටියට නෙවෙන්නේ නේ
0: ඒක
1: මේකේ මේකේ සඳ තරු විතරක් නෙවෙයි බලන්න පුළුවන් ඔන්න චන්ද්‍ර

0: ஐ போவன்
1: வணக்கம் வாய்
0: என்னடா
1: என்னடா நீ நீ லங்கதி கான்செர்ட் எக்காக திப்ப தேக்காத லங்கதி நீமே ఎక్స్పీరియన్స్ గత్తనం కట్టి మే వెనకటి దాన్నవైతే కొచ్చర పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్ గా కట్టేడ హంబు ఉన్నది కదా హెమదిన ఫీడ్ గేని ఉమారి అవేలా తీయని
0: మొకద ఏక విశేషమే కియానో నిందు లంకావే తులే ఏ వాగే కాన్సర్ట్ ఏక కియానే ఏక నెక్స్ట్ లెవెల్ రైట్ ఎదగొడ ఏకనే మీట కాలేం అపే లంకావే హెమ దేయక్ కలా తిబున్న హ సహోయా దన్నాద ద మేక అవుట్ డోర్ గివ్ ఈవెంట్ కాన్నే
1: ఆ
0: దెన్ అపే లంకావే అవుట్ డోర్ ఈవెంట్ ఏక కరద్ది సామాన్య మ్యూజికల్ షో ఏకన లుకు ప్లాన్ ఏక అన్నే వెదర్ కండిషన్స్ గాన వెస్సో నానో
1: నానో ఏక తమయ మీ ప్లాన్
0: ప్లాన్ ఏక సహ అపే మినిస్సు పురుదు ఎలా తీన వెస్స నాగిన హరి సింధు ఎంజాయ్ కరండి
1: హిమ నే ఇతి హరియట్ ఈవెంట్ ప్లానింగ్ కన్న కట్టే వక్కరి ఏకడ తెన్ తీన్ నోనే నే
0: ఎన్న నోనే ఇతి వదన్న దే ఓయా ఓయి క్యూ ఈవెంట్ కే ఏకట ఏ సందహా ఈ తిబున ప్లాన్ ఏక మొకద్ది కిలో దన్న
1: కత్త మొకత్త కియన్న బలన్న కియన్న బలన్న
0: సామానింగ్ పిటరట కాన్సర్ట్స్ వల అవుట్ డోర్ కాన్సర్ట్ తీనవనా అనివార్యం మే ఆసాన్నే ఇగోలాంటి రెయిన్ కోట్స్ అండ్ అంబ్రెలాస్ కుడ గన్న పులువాంగ్ విధియట ఏ ఫెసిలిటీ ఏక హదనం
1: హదలా తీ
0: ఓ ఇది ఇంకొండ ఫస్ట్ టైం ఉమారియత్ మే వెడే ఈ హెవ్లో గ్రౌండ్ ఏది ఎలాస్టిక్ అలా తిప్పినా
1: ఎచ్చరట కన్సర్న్ కల్లా తీనో బలాన్ని ఏనా కట్టియ గానర్
0: ఓ ఏకనే వెల్ ప్లాన్ కొయ్ వెళ్ళే హరి వెదే కాపిటి కియాన బ్యాన్ చేంజ్ అప్పటి కి వస్తే మద పాయన అఖిల ఆయన నత్తి వెన్న వహిన రటాక్ ఏమ వెళ్ళా ఒక యా హొంద ప్లాన్ ఇన్న కాకమే మే లసన లసన ఈవెంట్ ఒక లంకావటి ఇంట్రొడ్యూస్ కరే
1: అలాగే నాతో బ్యాండ్ ఎగ్గని కి అన్నతో నెక్స్ట్ లెవెల్ బ్యాండ్ ఎక్క కుదిరి పర్ఫామ్ కల్లా తిప్ప ఐ థింక్ అపిట సత్తటై అపిట సత్తటై అపి లంకావ కెల్ల లంకావ కెల్ల ని అపి నే కుల్లకి కట్టే విదిర మార్ సత్తటై ఎనిసా అను మారి ఆ మత కెల్ల అపి అపి ప్రోగ్రామ్ ఎక్క సాంగ్ ఎక్క దెన మే ఉమారి అక్కకి అలత్ సాంగ్ ఎక్క